0: ఇస్కే అంతర్బస్య నిరంకార్
1: ఇజిక్ దరజంజార్
0: జో తుమ్ పానే తిన ప్రభ జాతా
1: నానుగుంజన్ జన ప్రాతా
0: కరో బేంతి పార్ బ్రహ్మ సబ జానే
1: అపనా కియా ప్రమానే
0: ఆపే ఆప ఆప కరత నిబేరా
1: ఇసే దూర్ జనావద్ కిసే బజావద్ నేరా
0: పాప శ్యాన పసగల తే రహత
1: సగో జానే ఆత్మ కీ రహత
0: జిస పావే తిస లై చరల